0: రామచంద్రోదయాలుర్
1: సర్వస్వం మే రామచంద్రోదయాలుర్
0: నాణ్యం జానేనైవ జానేన జానే
1: నాణ్యం జానేనైవ జానేన జానే.
2: తో ఇస్ సప్తాహ మే హమ్నే శ్లోక సంఖ్య 23 సే 30 తక్ కే శ్లోక బోలే ఇన్కా అభ్యాస్ కరెంగే ఔర్ అగ్లే సప్తాహ మే అగ్లే వాలే శ్లోక బోలెంగే. ధన్యవాద్. ఆజ్ ఆప్నే ఏక్ బహుత్ ఇంపార్టెంట్ ప్రశ్న సునా, ఉస్కా ఉపయోగ్ ఆప్ కర్ సక్తే హై. क्या था प्रश्न? विलंबः किमर्थम्, देर क्यों हुई? आप संस्कृत के अभिमानी हैं, संस्कृत बोलना चाहते हैं, तो फिर विलंबः किमर्थम्, वेणुध्वनि सुनते रहे, बातें करते रहे. श्वः अवश्यं मिलामः, संस्कृतं वदामः. इदानीं शांति मंत्रेण कार्यक्रमस्य समाप्तिः भवति. दुर्जनः सज्जनो भूयात्.